0: जिंदगी के अनमोल लम्हे रेडियो मॉरिशस के साथ।
1: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
2: శ్రోతలందరికీ మా వందనములు. మా ప్రియమైన అమ్మలకు, అమ్మమ్మలకు, బామ్మకు, అక్క సెల్లెళ్ళందరికీ మా నమస్కారాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ సౌందర్య లహరి కార్యక్రమంలో మీ చెల్లమ్మ గిరిశాలిని మీ తోడుగా ఉంటుంది. ఈరోజు గురువారం నాడు శ్రీ సాయినాథుడి ఆశీస్సులతో అంతా శుభమే జరగాలని కోరుకుంటూ మీకు శుభ గురువారం అని చెప్తూ నేటి చెట్టి 30 నిమిషాల కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం శ్రీ సాయినాథుడిని ఆరాధిస్తూ.

ఈ వేళలో ఓ ప్రేమభరితమైన పాట వినాలని ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతుల్లో మీరు మీ భోజనం తింటూ వింటున్నారైతే మీకు సురుచి ఆనందించండి ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతుల్లో ఈ ఇంపైన పాటను.

జలుబు వల్ల వచ్చే తిమ్మిరికి అనుసరించాల్సిన ఆరోగ్య చిట్కాలు. ఈరోజు చలి వల్ల జలుబు అందరికీ వస్తున్నది కదా, అయితే ఈ చిట్కా మీకోసం. సాధారణ గోరువెచ్చని నీరు తాగడం ప్రతి గంట. గోరువెచ్చని నీరు తాగడం ద్వారా గొంతు బాధను తగ్గించవచ్చు. ఇంకా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు కలిపి రోజుకు 2-3 సార్లు గార్గల్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతుంది. తేనె ఇంకా నిమ్మకాయ, తేనె ఇంకా నిమ్మకాయ ఒక టీ స్పూన్, తేనెలో కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపి తాగడం గొంతు బాధను కూడా తగ్గిస్తుంది. వేసిన పానీయాలు తీసుకోవడం, పచ్చ టీ, అల్లం టీ, ఇంకా వేడివేడి పానీయాలు తాగడం గొంతు నొప్పిని తగ్గిస్తుంది. వేడివేడి సూపులు, కూరగాయల సూప్ వంటి వాటిని తాగడం గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఇంకా శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది.

చెడ్డ అలవాట్లు మానుకోండి అంటే పొగ త్రాగడం, మద్యపానం వంటి చెడ్డ అలవాట్లు తిమ్మిరి సమస్యను మరింతగా చేయవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా తిమ్మిరి సమస్యను తగ్గించవచ్చు. వీటితో పాటు పరిస్థితి తీవ్రమైనప్పుడు డాక్టర్ని, వైద్యుడిని తప్పకుండా కలవాలి.

మీ అందాన్ని మరింత మెరుగ్గా ఉంచుకోవడానికి ఒక చిన్న అంద చిట్కా మీకోసం. ఈ రోజుల్లో చాలామంది పెళ్ళికి వెళ్తున్నారు. వెళ్ళే ముందు ముఖాన్ని మెరుగ్గా చేయడం చాలామందికి ఇష్టం కదా. అయితే ఈ చిన్న చిట్కా వినండి. ప్రకృతి సిద్ధమైన ఫేస్ ప్యాక్ అన్నమాట. మీ చర్మం కాంతివంతంగా మృదువుగా ఉంచుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. కీర, దోసకాయ గుజ్జు లేత పెరుగు అంటే ఫ్రెష్ కర్డ్, ఇంకా క్యూకంబ, పసుపు కలిపి ముఖాన్ని ఫేస్ ప్యాక్లా వేసుకోండి. ఇంకా ఒక 15-20 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని చల్లని నీటితో కడగండి. ఇది చర్మాన్ని చల్లగా ఉంచి కాంతివంతంగా మార్చుకుంటుంది. ఈ ఫేస్ ప్యాక్ వారానికి ఒకసారి వాడితే చర్మం ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. మీ అందం మెరుగుపరచడానికి ఈ చిట్కా తప్పకుండా ప్రయత్నించండి.

0: శ్రోతలు ఇంతటితో నేటి చిట్టి సౌందర్య లహరి కార్యక్రమం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.
1: ముందు నేను పాడతాను ఈ పాట మీకోసం. మా అమ్మ కోసం రాసిన పాట.

0: చాలా బాగా పాడావు అది. ఈ పాట మీ అమ్మకు నచ్చిందా?
1: నచ్చిందమ్మా,
0: చాలా బాగా నచ్చింది.
2: నన్ను నీ

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: గతాన్ని గుర్తు చేసే ఓ స్వరం మనసు లోతుల్లో దాచుకున్న జ్ఞాపకాలను మెల్లగా తట్టే ఓ రాగం అలాంటి సంగీత ప్రయాణానికి స్వాగతం మీ హృదయాలకు చేరవయ్యే కార్యక్రమం స్వరాల వేదిక నేను మీ ఆర్జే వర్ష ఈ క్షణం నుండి మనమంతా కలిసి కొంచెం వెనక్కి నడుద్దాం సువర్ణ రోజుల వైపు

ఒకప్పుడు పాట వినాలంటే రేడియో దగ్గర కూర్చోవాల్సిందే. రిక్వెస్ట్, పోస్టు కార్డులు, టేప్ రికార్డర్, అవన్నీ ఆ రోజుల జ్ఞాపకం. ఆ ఓపిక, ఆ ఆత్రత, ఇవన్నీ ఇతరం చూడలేని మధుర జ్ఞాపకాలు. ఇప్పుడు ఆ రోజులకు సరిపడే ఓ పాట మన కోసం.

పాత పాటలో ఒక ప్రత్యేకమైన సౌకర్యం ఉంటుంది, అది అరవవు. మనసులోకి నడుచుకుంటూ వస్తాయి చిన్న హార్మోనియం స్వరం, సాఫీగా ప్రవహించే లిరిక్స్, హృదయాన్ని తాకే భావం. ఇవి అన్నీ కలిసిన ఓ మెలదికి సమయం.

మన జీవితంలో కొన్ని పాటలు సినిమాతో కాదు మన కథలతో గుర్తుంటాయి. పాఠశాల రోజులు, మొదటి ప్రేమ, బస్సు ప్రయాణాలు, చీకటి పడిలోపు ఇంటికి చేరాలన్న తొందర, ఆ జ్ఞాపకాలను ఇప్పుడు సంగీత వందనం.

అప్పటి రోజుల్లో ఆనందం చిన్నదే కానీ నిజమైనది. చిన్న రేడియోలో వినిపించే ఓ పాట పూర్తి రోజును వెలిగించేది. ఈరోజు ఆ సరళతను మళ్ళీ మనసులోకి ఆహ్వానిద్దాం. మిత్రులారా, ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు, శుభరాత్రి.